0: కామనా సేవా వికాస్ బ్యాంక్ విశిష్ట బచత్ ఖాతా
1: జస్లి హమ్రో దుడ్డు కి
0: బ్యాంకింగ్ సువిధ
2: రేడియో.
3: सम्बन्धित स्वास्थ्य संस्था त्यो खाता छोको खा गोपाखे सचिव.